0: నమస్తే నమస్తంగ తాపే
1: నమస్తే నమస్తే
0: నమస్తంగ గాహే నమస్తంగ బాహే
1: నమస్తంగ వర్గే నమస్తంగ సర్గే
0: నమస్తంగ ప్రభోగే నమ